కేకే అనే సత్యన స్వర్మాధు ఫిల్మ్ హమ్ దిల్ దే చుకే సనమ్ నుకేట్ శ్రోతమిత్ర ఆజన ఆ హిందీ ఫిల్మ్ సంగీత కార్యక్రమ ఏ కజ్జ ఫిల్మ్ హమ్ దిల్ దే చుకే సనమ్ ના ગીતો આપે સાંભળ્યા આ સાથે જ આજનો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત આ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે.